0: చెయ్యా చెయ్యా
1: చాంగురే. రే ఏంట్రా ఇది, ఇది ప్రోమో సాంగ్ రా?
2: కరెక్టే అన్న, కానీ పెళ్లి
1: అయితే. రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా, ఏంటి నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చాడు. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా.